బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత విత్యమేయమంటే మూతి ముడుచుకుంటారు, ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పవ పోతారు, చిత్తర పోతారు, నాను కూడా లజ్జాతానే.